రేట్ రేట్ గ్రీన్ ఫ్యూస్ ప్రిజ్యూమ్. సో అబౌట్ ఎలివేషన్ నార్మల్ బికాస్ హియర్ ద సీ ఇట్స్ నార్మల్ టు బి 30-40 meters. ఆర్ యూ టాకింగ్ ఆన్ HF ఆల్సో ఆర్ ఓన్లీ ఆన్ విస్టార్ VHF UHF? Because I'm getting maybe next month my license for Class 1 here in Bulgaria. Class 1 allows us to use to talk on HF. And if you talk on HF, we can try to connect there.